ఇంకా కయ్యారు బలి అయ్యంగా తెగియాలి రామ, ఇంకా కయ్యారు బలియా, ఇంకా కయ్యారు బలి అయ్యంగా తెగియాలి రామ, వంద చందాలు బలియా ముందా హువేను బలియా, వంద చందాలు బలియా, వంద చందాలు బలియా ముందా హువేను బలియా, ముందా చిక్కియా బలియా, ముందా హువేను బలియా, ముందా చిక్కియా.